0: గారే గారే
1: నరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ల
0: గారే
1: సూర కిదర దీరే ఎన్నాయాదు
0: ఎక్క చతుర నార
1: అమ్మ చోడగలదే
0: ఎక్క చతుర నార
1: అమ్మ పకడకర కదే
0: మేదే మన కే ద్వార ఏ ఘుసత జాత అమ్మ మదత జాత అదే చతుర నార.